ధాని ధా ధా తెరక దగ్గ దగ్గని నాకు తెరక తగ్గ తగ్గిట్టు తగ్గిట్టు తగ్గి ధర ధరకటి తగ్గతా ఘన నెగతా ఘన నెగతా ఘన నెగతా ధే తాగిదిగిన ధే తాగిదిగిన ధే తాగిదిగిన ధా తగ్గిట్టు తగ్గిట్టు తగ్గి ధర ధరకటి తగ్గతా ఘన నెగతా ఘన నెగతా ఘన నెగతా ధే తాగిదిగిన ధే తాగిదిగిన ధే తాగిదిగిన ధా తగ్గిట్టు తగ్గిట్టు తగ్గి ధర ధరకటి తగ్గతా ఘన నెగతా ఘన నెగతా ఘన నెగతా ధే తాగిదిగిన ధే తాగిదిగిన